0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: बालानंदम శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ స్వాగతం, నమస్కారం. మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం మధ్యాహ్నపు వేళ శనివారం నాడు 45 నిమిషాలకు విశేషంగా ప్రసారం చేస్తాం మీకోసం. మన ముద్దు పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా గడుపుతున్నారు ఈ వీకెండ్? ఈ చలికాలంలో ఎంతో కష్టంగా ఉంది కదా, లేవడానికి ఇంకా ఎన్నెన్నో పనులు చేయడానికి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే కప్పు పెడుతూ వేడి పాలు, వేడి టీ తాగుతూ వేడి భోజనం, రుచికరమైన భోజనం తయారు చేయడం, తినడం ఎంతో మంచిది. అయితే పదండి శ్రుతలరా, మొదలు పెడుతున్నాం మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం.
2: బిలాబీ

పిల్లలు ఇంటి ఆనందానికి ప్రతిరూపం చెప్పవచ్చు కదా. పిల్లల నవ్వు దేవుడి వరం లాంటిది. పిల్లల మనస్సు నిర్మలమైన అద్దం లాంటిది. అలాగే పిల్లలు కుటుంబానికి వెలుగులు. పిల్లల ప్రేమ కూడా స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అలాగే పిల్లలు భవిష్యత్తు ఆశాకిరణాలు అంటాము.

అయితే చిన్న చిన్న ముద్దు ముద్దు పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విశేషంగా మీకోసం ఈ వారం ఎంతో బాగా గడుపుతారని అనే నమ్మకంతో కొన్ని రోజుల్లో బడి సెలవులు వస్తున్నాయి కదా, తయారు చేస్తున్నారు ఈ సెలవులు గడపడానికి. ఎలా గడపాలి అది కూడా పథకం వేయాలి, నిశ్చయించుకోవాలి. ఎలా స్వార్థంగా ఎలా మంచిగా గడపాలంటే, అయితే స్వార్థంగా గడపాలంటే అది నేను ఇలా చేస్తాను నేను అలా చేస్తాను అది అలాగే తయారు చేయాలి ఈ సెలవు రోజులు గడపడానికి.

అలాగే మన బాలానందమని తెలుగు కార్యక్రమం మంచి మంచి పాటలతో ప్రసారం చేస్తూ చెప్పాలంటే పిల్లలు దేవుడు ఇచ్చిన అమూల్యమైన వరం. పిల్లలు నవ్వు ప్రతి ఇంటి ఆనందానికి ఆనందాన్ని తెస్తుంది. పిల్లల హృదయం ప్రేమతో నిండిన స్వచ్ఛమైన ప్రపంచం. ఇంతే కాక పిల్లలతో గడిపే క్షణాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలు ఉంటాయి. పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. విశేషంగా సెలవు రోజుల్లో అలా సందడి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అలసిపోతూ ఇంకా జాగ్రత్తగా మీ పిల్లలను పెంచుకోవాలి. ఈ ఆనందం, ఈ బహు ఆనందం పిల్లలలో ఉంటే చిన్నతనం నుంచి ఇది పెంచితే పెద్దగా అయిన తర్వాత కూడా ఈ ప్రేమ, ఈ ఆనందం వాళ్ళలో కూడా పెరుగుతూ ఉంటుంది.

వాళ్ళు చిన్నవాళ్లే కానీ వారి ప్రేమ అపారమైనది. ప్రతి పిల్లవాడిలో ఒక గొప్ప భవిష్యత్తు కూడా దాగి ఉంటుంది. అలాగే పిల్లలను ప్రేమతో పెంచితే వారు ప్రపంచాన్ని కూడా ప్రేమించడం నేర్చుకుంటారు. పిల్లల ఆనందమే తల్లిదండ్రుల నిజమైన సంపద. ఇలా పిల్లల అడుగులు ఇంటిని స్వర్గంలా మారుస్తాయి.

చచ్చిపోయేలా చేస్తుంది. అలాగే తల్లిదండ్రులకు ఎటువంటి బాధను ఉంటే తమ పిల్లల నవ్వులు, తమ పిల్లల ఆనందం చూసి తమ బాధలు మాయమై పోతాయి. ఈ బాధలు బలం అవుతుంది కదా. పిల్లలతో గడిపిన సమయం ఇది ఎప్పటికీ వృధా కాదు. ప్రతి పిల్లవాడు ఒక అద్భుతమైన కథ. పిల్లలు ప్రేమను నేర్పే గొప్ప గురువులు. అది చిన్న అడుగులతో పెద్ద ప్రపంచాన్ని గెలిచేవారే పిల్లలే.

ఈ మధ్యాహ్నపు వేళ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద స్పెషల్లీ ఫర్ యూ పిల్లలారా ఈ ప్రత్యేకమైన తెలుగు కార్యక్రమం బాలానందం అనేది మంచి మంచి పాటలతో ప్రసారం చేస్తూ ఆనందించండి 1 గంటల దాకా.

ప్రతి శనివారం నాడులాగా ఈ శనివారం కూడా 45 నిమిషాలకు మన కార్యక్రమం ప్రసారం చేస్తూ ఈ బాలానందం అనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన పిల్లల కోసం ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే మన కార్యక్రమం యొక్క అంతం అవుతున్నది. వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: మా ప్రియమైన శ్రోతలకు మా నమస్కారములు. మీరు బాగున్నారా? ప్రస్తుతం AM2 రేడియో ఛానల్ మీద మీ స్వరాల వేదిక కార్యక్రమం సాగుతున్నది. ఇవాళ మీ చెలిగిరి శాలిని మీకోసం కొన్ని సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ మీ శనివారం సాయంత్రపు వేళను ప్రశాంతంగా ఆనందకరంగా చేస్తుంది. వింటూ ఉండండి.

ఈ మధ్యలో ఉన్నికృష్ణన్ గారు అనే తెలుగు సంగీత కళాకారుడి జన్మదినోత్సవం ఉంది. అయితే ఆయనను ఆదరించడానికి ఈరోజు మనం ఉన్నికృష్ణన్ గారి పాటలే విందాం.

శ్రోతలారా, మన చిట్టి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెలిగిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.